0: మిహార్ గడింగ్ ఫతీ ఫస్ట్ గడి తిరీస్ మీ దివే రాజ్యగాడు
1: అల్గొండ మెంగే ప్రోగ్రామ్ తంగ్ హమ్జీఫా వాగతుం దెంగెనిస్తేని కీరిత్ కుర్వాన్ దివే తర్జమా కీరిత్ కుర్వాన్ దివే తర్జమాయింగ్ ఎదు గెనిస్తేని సూరతు బకరా దుయిసత్త తెత్తిరీస్ వన ఆయతం పషాయగం సూరతుగే దుయిసత్త ఫన్సాస్ తిమ్వన ఆయతుగు నియల తర్జమా విదాళు దివ్వాఫవణి డాక్టర్ మొహమ్మద్ హనీఫ్
2: بسم الله الرحمن الرحيم
3: رحمن وانت رحيم وانت الله گے اسم فلم فشاگنمه

అది రజుయి ఇద్ద ఫియవా ఎహిం ఇద్దాగావా అంహనుం గాతుగా తియబామిహుం కావిని కురం ఇదేఖంగె మచ్చ దేహవ నువత ఇషారా కురా బహిబ్బునుమామెదు నువత తియబామిహుంగె హిదు తెరేగా ఖావిని కుర్ముగ కస్తు ఫొర్వాఫా బేవుమామెదు తియబామిహుంగె మచ్చగ ఫాఫైన్నెతె హమకశ్వరు తియబామిహుం ఎకంబలుంగె కిబైం సరీహకు ఖావిని కుర్మం ఇదేఖం అల్లాహు దెనవడిగింవే ఎహెనెక్కమకు షర్ఐ హమాగె మతిం వా బహి త్యబామీహుం బునుం ఫియవా ఎకంబలున్న ఖావిని కుర్మామెదు వాదువే నుహదా హుషికమే అది ఎకంబలుంగె ఐద్ద హమవిజ్జమ దాంది త్యబామీహుం ఎకంబలున్న ఖావిని ఆక్దు నుకురా హుషికమే అది త్యబామీహుంగె నఫ్సు తౌగావా కంత హమ కశ్వరు అల్లాహు దెనవడిగిం వాకం త్యబామీహుం దన్నాషే ఫహె త్యబామీహుం ఎకలాంగె బిర్వెతుర కాతిర్వాష అది హమకశ్వరు అల్లాహి గిన గినెం ఫాఫ ఫుస్సవ హలీం వంత రస్కలాంగికం త్యబామీహుం దన్నాషే.

నుకురాహా హిందకు నువత ఏకంబలున్న రణిక్ ఖండ అళాఫా నువాహా హిందకు తియబా మీహుం ఏకంబలుం వరికొఫినమ తియబా మీహుంగే మచ్చక కుషన్నతే నమవిస్ తియబా మీహుం ఏకంబలున్న ముత్ఆ దేశే ముత్ఆకీ వరికురవే అంహ మీహ హింహమ జస్సాలుమ ఫిరెహెం మీహాగే ఫరాతున్ దివే బేనున్ తిరి కొమ్మెవసెచ్చకే తనవస్కన్ లిబ్గిం వా మీహాగె మచ్చ వాజివగిం వని ఏనాగె వరుం దినుమె అమ్మతి దతి మీహాగె మచ్చవెస్ వాజివగిం వని ఏనాగె వరుం దినుమె హేయ గొతుగా దివే ముతు ఆయగ్గె గొతుగే వరి కురవే మీహున్న దినుం ఇహ్సాన్ తిరింగె మచ్చ వాజివ్ విఫావా హక్గె గొతుగై.

అది రజుయి ఇద్ద ఫియవా ఎహిం ఇద్దాగావా అంహనుం గాతుగా తియబామిహుం కావిన కురం ఎదేఖంగె మచ్చ దేహవా నువత ఇషారా కురా బహి బునుమామిదు నువత తియబామిహుంగె హిదు తెరేగా ఖావిన కుర్మగ కస్తు ఫొరువా ఫా బేవుమామిదు తియబామిహుంగె మచ్చగ ఫా ఫైన్ నెతె హమ కశ్వరుం తియబామిహుం ఎకంబలుంగె కిబైం సరీహకు ఖావిన కుర్మం ఎదేఖం అల్లాహు దెనవడుగెం వే ఎహెనెక్కమకు షర్ఐ హమాగె మతిం వా బహే తియబామిహుం బునుం ఫియవా ఎకంబలున్న ఖావిన కుర్మామిదు వాదువే నుహదా హుషికమే అది ఎకంబలుంగె ఐద్ద హమవిజ్జమ దాందెం తియబామిహుం ఎకంబలున్న ఖావిని ఆక్దు నుకురా హుషికమే అది తియబామిహుంగె నఫ్సు తౌగావా కంత హమ కశ్వరుం అల్లాహు దినవడిగిం వాకం తియబామిహుం దన్నాషే ఫహే తియబామిహుం ఎకలాంగె బిర్వతి రఖాతిర్ వాషే అది హమ కశ్వరుం అల్లాహి గిన గినెం ఫాఫ ఫుస్సవా హలీం వంత రస్కలాంగికం తియబామిహుం దన్నాషే.

అది అల్లాహ్ మీసకుం కురి ఇబ్బయకు మెదువరి కురవ్వ అని ఇబ్బయకుగే నురఖా తిరుకం దురు కురెవ్వు నువానమ బిం ఫసాద విజయీస్కం కషవరి ఎహెనె కమకు అల్లాహుయి ఆలం తగ్గి మచ్చ ఫలు అంతవెరి రసలాంగి.

0: కొంచెం
1: లంకంలో టంకుడు రంగడతే కరిపిత్తక కహాదాఫ వరంహీ వరక బొండి వసాదా నువ్వే ఒక తంకుడు గాదయ హరుకుని బొండి వసాదా హరుకుని వసాసి బొండి పో నువ్వే హదాక హింగాదా
2: ఆ సుకురి కొవ మస్సిరిక మీదు కేనిబ్బా
3: రంపుళ నువ్వే మీదకు కెంకుళ వెస్ నలిబను వేవస్ తంకుళ బారుకం మధ్య కనుక కండువస్ గదహం కొద్దే వరకు
4: కమురుబే బడు కమకువే మీ
5: ఆ బకురా కొంకమకు
4: తేబ్యాహరు జహి కహల బుళికొళె జహాల బల ఎయి ధోణి కుదిం బొడుతిద దుం మచ్చ మహద్దాం హులే
6: మరియంబా బొమితం హురి వర రీచం హుదువేఫ ఆహరి బొమిత వర రీచ ఫాయఫ హురి వర తళాలం ఫసేవాన
7: నిలీని గండు మియతి మా హికి బొడువేఫ రోను రంగళ వేరేని నర్సం హిమజ్జ
8: లంపాతుమా తి అమ్మా హికి బొలు వెగంతి అవుడని తి అమ్మా గినరు అబ్బల్లా ఫేస్ట్.

0: గమంతే గెందవని దివహిరాజ్ చేయగాడు. అడుగును మేము మిగడిగా మిగనిస్తేని నేషన్ చెట్.
1: అస్సలాం అలైకుమ్. నేషన్ చెట్ పోడ్కాస్ట్ బదులం గెందవ ఎంఏ అబే ఫోన్ నంబర్ బాధన్న అనకాస్ వఫిగా అవును మన దేమి మోతి బద్దల వేగతో మోడింగ్ ఆ పోడ్కాస్ట్ ఏంటో
2: ఏం పోడ్కాస్ట్ తక్కి ఏగత వెస్ మీ పోడ్కాస్ట్ కవెస్ రై సర్మ హమ మీ బరగిన మౌదు తక్క గొల గత వాక దక్కణ హస గతేక మి హార్ దెం ఎమె బడ మి దకే వే వాహక తక అది హమ మి ఆకే గ కౌమి దోహ గ రైస్ మి కురేవి తగ్రీర గొల గత మి స్వాక తక్క మహ మజే ఫమి వన్
1: ఆ మీడియా పోడ్కాస్ట్ ఫిష్ గెం మి అదు గె మి పోడ్కాస్ట్ హమ గ రైస్ వరగిన కంకం మీడియా గాగణ కు మహం హదు సర్కారు మి వని ఏ కురవ్వా అది రాజ్య తరగ్య కురేరుమ గ దైరా గ హమ హింగా ఫే బే గతు హమ అఫీ గై ఫా కురే ఫదా అవుండ స్వర ఫా కురే కౌమి దోహ గు మునాసబత్ గ రైస్ తేవి తా కురే ఇంగ తో వర కౌమి వర జోషి తకురే దేవి దెం ఏగ హమ ఫా కులే మేం కంత తేబ ఏ ఇతురా అవును మీద అదియాడు వాళ్ళం బేనుం బా ఎక్క మేము మీ ఆరుదెం ఎమ్మె హింగా ఎమ్మ అవుదు మీ డోదరుగా మస్తు ఏతో డోదరా గుడిగెం రాజ్య మీ ఏళ్ళ ముందు ఆ ఫీ అవుడు డోదర్ ఎన్నో దెం బేరు ఫ్యాస్ అది డోదరకి ఏదెం ఉడి దునియా గ్లోబల్ కరెన్సీ గుతు బేను కూడా చెక్కవాతి డోదరు ఎమ్మెంగే దూమతిగ మీ ఉన్నని దెం మీ ఇతరు మీ దెం వారు దిగుదాగం కోసం మష్రూవే మీ బ్రిడ్జ్ మష్రూ ఎతో తీలమాద బ్రిడ్జ్ మష్రూ రైస్ దెతిం ఫారు కడుమెన్నా మేము బద్దలు ఫారెగ్గా సేగే లాస్కముగా వాహ కంబోడు మ్యాక్ ఫాహకూర వేణుస్ మిహార దెమ్మి అతి అమగామస్ హింగాఫ నూనె ఎమ్మె బ్రిడ్జ్ హురస్కో దేవేహ వరం ఏ తరగి కొన్ని నిమ్మ నిమ్మ వాహ మీగ సర్తఫాత్ వాహతం దెక్కవేంగ ఇంకా దెమ్ వరగిన వాహకం పోరి దెమ్మిగే తురగను ఫాహకొందం బేణు మిద్య మీ మీ ఎమ్మస్తోగ తెరేగ కెబినెట్ నిమ్మె వరం మహిమ పై నిమ్మె ఏతో మీ కూడా ఏ తురు పై తఫ్సీర్ సడం బేణు ఏతో ఏమ వరం ఫెద్దు తెరి పొడ్కాస్ట్గా వాణక మీ బదనెన్నుతో
2: అందరస్తే మా ఫెషమ్ గోతం గమ్మె ఫురతమాను మీ కౌమీ దుహక మీ కురవి తగ్రీరద తను మా బలాలాని వర కౌమీ వంత వర మీ అడుమెండ వర ముహిమ్ము తగ్రీర కవ్వెకెంది హసకొతే గబ్బొడ్త కుర్ఫాను దెక్కెవి జిహాద్ దెక్కెవి హివ్వరు రైస్ మీ తకురారు కురవ్వా ఫైబవే ఏబే ఫ్లాగే మీ సేరతం అలియడు వాళ్ళ మరి రైస్ కీవెకెంతో మీ హా బుడ మీ కౌమీ దుహకి మీ తగ్రీర్గా కౌమీ వంతకంగా మీ వాహక మీ దెక్కుని
3: దొరబడుకుర్యాంగతో అదే సెఫారామ మీ నేషన్ చెట్కి మీ పోడ్కాస్ట్ మీ దెన్ తీదాడు హెం కౌమీ దుహ వాహక అవును మీ గెంది అయి వరవెస్ బేణు తెరి మౌదువక అవును మింగి తెరేగ ఉండం వాణే కౌమీ జోష్ అది అవును మింగే మీ ముచితమోగా హురి ఎక్కి కాద హల్లు కురంజి ఫురి మసల్త హల్లు కురుమం అది అడు వాదు మా గౌమి బతోగ జిహాద మురియాకమ కాగుడి దామి ఫవాగోత మురియాకమిగ మచ్చం అవునదు వాహక దెక్కి ఐగతుగా అవును గబులు కురణి రాజ్యగా దెమిహెట్టినివి మానవురి గొతెగ్గ గౌముగి కంకం ఇస్లాహకురాక వన్య కంకముగె హగీగి వాహక దక్కం చేయనే గౌముగురి మస్సల్తో వాహక ఇహదాసరికమాయకీగ తెదురికమాయకీగ ఏకంకమ ఎడ్రస్ కురం మసక్య కురం చేయనే ఎమ్మెం వెగెన్ ఎన్ నియతెగ్గ ఎ విష్ణుమెగ వాహక దక్కెగెన్ ఎమ్మె కంకం హల్లు వాణి ఎంవిమ కౌమీ దువహు వాహక అవును దక్కం గస్తు కురి అయి మీ గౌము గౌమెగ్ గొతుక మీ అదాహమెం అయి కిహినెక్కమ మిహారు మీ గౌమ విఫోతి కిహినెక్కముగ వాహక దక్కగిన కురియం విత్తన అవును మేము గౌమి ఇస్లాహ కురవి రగడ మోగ కురియ గిందే వేణి మీ కురిగస్ గౌమి దుస్తం ఆస్వది నమ సమ మీ ఎదివే గొతెగ్గ మీ కాల కంకమ అడ్రస్ కురే వాతన తడెను ఫెన అవునక ఏమి ఎక్కమ కావున ఫాహ కురి అవుడు మేము తెరేగ ఇజ్తిమాయి ఫేరా అలా ఒక ఫో ఇంగ్ ఒతుంగ్ ఎయి హితాము కురించే కమె గొతుగా మీగ జమాంతకే కూరిన్ దివెహిన్నకి ఫహురి కమాయకీగా మీ దెన్నె వేణె వరవ్వెస్ మీహున్న కమే హితా బైకే కుడకుదిన్ బుడతి మీహున్న కమే హితాణ అవట్టెరిన్ ఎక కనుక కమే హితాణ దెమ్మిహెన్ గొస్ ముచితమో తెరేగ ఎక కనుక అళాద ఓగా తెరి కులోణ వెరి రాహుమెత్తెరి గుడుమెంగ్ ఉన్న ముచితమే ముచితమేకి ఎండమస్ మీ కంకం బదులు గొస్వ మీతి హాస్కో సియాసీ ఓవరు మీ గౌముగ గదవి గదవీను గొస్ ఏ ఎకీగ మీ ఎక కనుక ఎహతిరామ దా కురుముగే

0: ఖయాల మేరే మేఘవరి హుమా ఏగవ తెలుమా విష్ణంతి తాను హురే తే సిదాయ తను గహురే ఉస్తేను జ్ఞాన మేరే
1: ఏ అమిల్లా అమిల్లా రాగెన్ అమిల్లా లెమె
2: ఓ అమిల్లా రాగెన్ హిందీ రాగ
1: హిందీ రాగెన్ ఏ కోబా ఏగె అస్లు లవే కి కోబా
2: ఓ క్యా క్యా నా
1: ఆహా
2: అబ అన నిహారస్
1: ఓకే హెమ మమాద మ రంగల్ వాణ కమ బల మ హింగా దో దెన్ ఒన్నని హివరే కు మసకే కురుం తా దో
2: ఇన్షాల్లా బద సివరే కు మసకే కురుం ఒన్నని దునియా మతే గల అవ్వా ఒన్నని కున అల్లాహ్ తాలా కున అదా కు బటా దె మసకే
1: అహర్మెన్ ఒన్నని మసకే కురుం తా దో ఎహెం వీమ కొన్ లవే జహాల దేంవి
2: ఇన్నానే జహ కొనే తో
1: మీ లవ రఫీ హాసవణి మీ కీవె ఏ హిగ్యామ్ లవే కమి లవ వీ కీవె రఫీ ఏమ మడు మ్యాతిరి లవ తక షే రఫీ లోబి కురణి దో
2: ಕೊಡನ್ ಲೋಗ ಕೊರೇನ ಮಡಮಾಜಿ ಲವತಕ ಕೊಡಕಂ ಹಲವೈ ಲವಸ್ ಅದು ಹಲದವೇನೆ
1: ಆ ಎಹಮ ಮಸ್ಸದೇನೆ ರಿಕ್ವೆಸ್ಟ್ ಕೊಫೈ ಲವ ಜಹಾಲ್ ದೇನ ಇಂಗೆ ಉಮೀದ್ ಕುರ ಮಿಲವೆನ್ ವೆಸಮ ಉಫಾವಿರಕಮೆ ರಫಿ ಲಿಬಿಗೆನ್ ದಾಣಿಕಮ ಹಿಂಗಮ ಜಹುಮೆ ಲಿಬಿಗೆನ್ ದಾಣಿಕಮ ಇಂಗೆ
2: ಹಿಂಗಮ ಜಿ ವಿನ್ನಾನೆ ಇಕಮೆ ಪಾಸ್ಕೋ ಗುಣಸ್
1: ಓಕೆ ವರಬಡೆ ಶುಕ್ರಿ
2: ದುನಿಯಾ ದುನಿಯಾ ಗೊಳೆಂಗ ಅಣ್ಣಾನೆ ಅದಿಗಡ ಒಸ್ಕಡ ಬುರಿಯಾ ಸಮಕ ಜೇನ ಹಿಂಗಮ ಜಿ
1: ರಂಗಳು ವಾಹಕ ರಂಗಳು ವಾಹಕ ಎಹಂ ವಿಮ ವರಬಡ ಶುಕ್ರಿಯಾ ರಫಿ ವಕಿವೇದಾನ
2: ವಕಿವೇದಾನ.

రాజ్ చేయగాడు. బిస్మిల్లాహిర్ రహ్మాన్ ఇర్రహీం, అస్సలాం అలైకుమ్. మీ దివ్యరాజే గడుగు ఖబరు గడి ప్రోగ్రామ్. మీరేగి ప్రోగ్రామ్ ఆయకి బద్దలు కొలి అడుగుండి అజీజా ఫారూక్. మీరేగి ప్రోగ్రామ్గా హిమినే ముహిమో ఖబర్ తగే సురహిత తెరేగా డొలరుగ మసాల హల్లుకురుమ సర్కారు అళముందా ఫేవళతకి దిరాసాతక మశ్వరాతక ఫహు అళముందా ఫేవళతకి కమషా ఎ ఫేవళతగే నతీజా రంగళ్ వాణికమ రైసుల్ జుమ్హూరియా వితాళు వచ్చి తీలమాలే బ్రిడ్జ్గే మసక్కతుగె ఫెంవర్ రంగళు వాణి కమషా బ్రిడ్జ్గె క్వాలిటీ యగిన్ కురుముగె మసక్కె కురియ గిందాణి సీనమాలే బ్రిడ్జ్గె క్వాలిటీ వెస్ట్ కషవర్ కురి కుంపుణి కమ రైసుల్ జుమ్హూరియా విదాళు వెచ్చి రైగితుంగె మజిలీహుగె హింగమున్ మీద మియహరుగె దేవణ దౌరుగె జల్సాత నిమ్మాల మజిలిస్ చుట్టియ హింగజ్జె నేపాల్గె హిమాలయ ఫర్బదతవుగె సరిహద్దుగా కోరె బండు ముముగె సబబుం గిన అవత్తకె గా ఫెంబొడువె మదువెగిన్ అమ్మీహుం మరువెజ్జె అదివిసితురు ఖబరుతా.

0: నువ్వి ఆదవర కత్తి బలని
1: రీతికము లోపికము
0: సాపస్ ఆరమ్మిని మరీ చెవిగిన నూనె ఆమా ఇమ్మే ఆతగ హెదుమెల్లాగే మేకప్ ఎవ్వెస్ నుకో
1: ఏం విగన్నే రీతి రీనాగతి సాదాకం అహన్న వరక్కముదే తి గద ఫే కొదాగ హెదుముగ ఇస్తశిగండు తిగవతం అస్సాలాఫ అది తి ఆన్ వాళ్ళగిన్నేరు కిహా ఒరిజినల్
0: ఒరిజినల్లే ఏంత
1: అస్లు ఎస్ ఐ లైక్ ఇట్
0: ఫాడ్ఫాడుగా హెదుమకి యహరి ఎంగిరకు వెస్ కురా ఇవ్వా కమెన్నో దెంగని కా మేకప్ కురుమకి ఆన వరం ఉందగు కమె ఎకమకు మిహారు దేం
1: కాకుత బుణి మేకప్ కురాషే ఆహరి మి బుణ నేను మేకప్ ను కురే సేనా రీచే
0: ఎకమకు సాగి బాయిం ఫోన్ ఆహరి మేకప్ కొలని ఏరుం ఆహరి మింగే ఉమర్గి తఫాతు వెస్ ఫెన్ను ఫెన్ మా కుడకొద్ దేనితి
1: అనే కాయ వాహక రీనా బుణంత ఉమురకి హామెఘడి నంబరికే ఎహెన్నూనె శ్రీనా ఆహ్నవురెన్ దిహాహర దొట్టస్ ఆహ్నంగై మస్సలే నూనె ఆహ్న ఎంగే కమకి రీనావురెం వకి రంగళంబెం ఆహ్నగ నులిపేణిక రీనాగె విష్ణుంతిరికమా రీనాగ హరుదనా కమకి ఆహరంగి హితు రీనా జాగోది సబబుత హగీగతుగస్ ఆహరెన్ రీనాదకి వరల్ లోబివే దెన్ దువాకోస్ ఆహరమెన్ దెమియుంగి ఉమురుగ తఫాతుక వాహకను దక్కాతి
0: ఐఎమ్ సారీ దెను దక్కాణ
1: గుడ్ గర్ల్
0: మీరే కేగడిగ మమ్మయ కొమ్మెస్ వాహకే దక్కం వెగిన సాగి పొళుని మెన్ను కొంకమక త వాహక దక్కం ఉళుని హురి హక మే రంగళు తణిక్క
1: ఆ ఏయ్ మీ ఏయ్ వియఫారిగ వాహకే దక్కం ఉళుని
0: కీనెవ్వి ఆహరి గాత బుని బల
1: ఆహారం బుణంగుళుని వియఫారి హురిహా కమెక్క మిహెన్ ఉళేరు హురిహా కమక ఆహారం అమిల్లే గొయ్యుని మేతి ఉందకూవా ఫహర అదే వరగ్గిన కంకముగ అది వస్ మిజహిని రీనాగే ప్రూవల్ హోదా కన్ను రీనా సోయను కొక్కెన్ కంకన్ను కురవియబ దస్వేత ఎహెం వీమా మూడు వ్యఫారికి ఉరిహా కమెంకి కంట్రోల్ ఆహరింగ్ దశం అతి వచ్చియా వర ఫసే అవెఫ మసేకి హలుయ వాణి హింగ హన్న హీవణి
0: మీరు సురిహా కంట్రోల్ అంగతి సాగిబ్ గతుగే హీ కొల్లా అన్న మహం ఫషికి ఆహరింగ్ ఉఫి హనుకున్నాను మేను ఏరు ఆహరింగి కంట్రోల్ ఒక కంకముగా కంట్రోల్ వి సాగిబ్ నగా
1: రీనా తిబుని రీనా ఒఫి హన్ని కున్నని ఆహారంగి బొస్సవ్వెగెందో ఎకమకు ఆహారం హీకూరి రీనా వ్యఫారిగ కంకమ షౌఘిణ హుణకమ రీనాగ బప్ప నియావీమ రీనా మజబూర్వెగిన కమ వ్యఫారి గుళుని
0: రంగళ తిపుని ఆహారం ఎవ్వెసిరకు మీ ఆయిలి వ్యఫారి కహమ ఎవ్వెస్ వరక షౌఘిణ హురే ఎకమకు బప్ప వ్యఫారి మిహా హిసాబ గెనై వర మసక్కదు ఏం వెమి హురిహా దోహెస్ మి కమ్ కమి ఒళుని దెన్ సాగిబ్ వెస్ ఆహార దేహరకు వ్యఫారి తెరగ ఉళదనుకో రంగళ వ్యఫారి దస్వేదాన్ ఏ హాతన దెన్ అహన్నకి సాగిబ్ గే బొస్కమ గబుల్ కొల్ల
1: కీవే కీవే నువాంవి కేగ వెస్ బొహకి అంబి మీ హాత ఏం వి మోఫియుగ సమ బొస్సవుమకు కువ మసలేకి రీనా తిహెన్ హీలీమ అది హాద రీచే
0: దెన్ తిహా వర తౌరిఫును కురే
1: అది ఆహారం మీని హందాని తిఫే ఆహారం వరగ్గా రట్టిస్సే కేవిని పార్టీ ఇంగ మీ హఫ్తా పందుక ఇబోయ్ పార్టీ క్యాఫ అది గుళా ఫైస్ బోని రీనా గోయాగెన్ అన్నచ్చే ఆహారం బుని ఆయకే దేవేణ దో
0: దేవేణ దాన ఏకమ కొయ్ హాలాస్తు మే అన్నం వాణి
1: విదాళు విగోతే మేడం.